0: రంగవదైదేస్ మీరు ఎవరెస్ట్
1: యో కృష్ణ సార్ ఎఫ్ఎం
0: 94 మెగాహెర్ట్జ్ కృష్ణ సార్ జత్తిగే దేశ్.

0: రంగా ఉదయ్ దేశ్ మీరు ఎవరెస్ట్.
1: యో కృష్ణ సార్ ఎఫ్ఎం
2: 94 మెగాహెర్ట్జ్ కృష్ణ సార్ జత్తికి దేశ్.